0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక
0: పట్టే
1: సూర కదరీ సూర ఎన్నాయో
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరగదే
0: మేదే మన కే ద్వార ఏ భూత.

0: గారే గారే
1: జరా పడేసి
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తర జీ ఏ సూర ఇన్నాయ అది
2: ఎక్క చతుర నార అమ చోరగలే
3: ఎక్క చతుర నార అమ్మ పక్కన కరగదే.

0: గారె గారె
1: నరబడసి
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక
0: పట్టవా గారె
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయా అది ఎక్క చతుర నార అమ చోడగలేది.